0: క్రమేమంగా మా భక్తుడి మా గంపుకు మా చెయ్యి మాతో నేనేపు చెప్పు మాన బతలో ఉన్నా.
1: అవే ఈ అప్పల చెప్పు బతలో చిన్న చెప్పు మానం
0: తనయ్య మానే బాబాను కొకే కొకేమి
1: లిసిన పిల్ల లిసిన లిసిన
0: ఏ లిసుబా